అది ఎవరెంగి బహెక్కంగా అన్నని విభస్త ఎవరెన్ దెన్నెవం మెనువీనువే అలమింగి వెరి రస్కలాఖోయ్ అలమింగి ఫావతకాయ్ అలమింగి కంతవుగా హద్దు ఫహన్ అలా దీముగె కు అలమిన్న ఫుస్సవాన్ దేవ్ అది అలమింగి ఫ్యాతిలత సాబితు కురవ్వాన్ దేవ్ అది కాఫిరు వెగింవా మీస్తకుంగి మచ్చ అలమిన్న

హిప్పుడు హరుకషి హొల్గు ఫుడు నుబా బే కలౌకంగా కలేగిఫాన్ వివడాగిన్నవి నమ కలేగిఫానుగా అరిహుం ఎవరిం వకివగిం హింగజ్జయి ఫహ ఎవరిన్న కలేగిఫాను అఫూ కురవ్వాష అది ఎవరిన్న ఫాఫు ఫుస్సవుం ఎది ధన్నవాష అది కంతవుగా కలేగిఫాను ఎవరిన్న మశ్వరా కురవ్వాష ఫహ కమకామెదు కలేగిఫాను అజుం ఖండలు వాఫి నమ ఫహె కలేగిఫాను అల్లాహ వకీల్ కురవ్వాష హమ కశ్వరుం వకీల్ కురా మీహుం దిఖే అల్లాహ్ లోబివే బుడిగెం వితే.

ఇమా ముదల ఖయాన తెరువుమకి నబీ బే కలకం ఎక్కమెన్నూనె అది ముదల ఖయాన తెరువా మీహా ఎమీహకు ఖయాన తెరివి తకిచ్చాయిగెం ఖయామ ద్వహం ఎకలాంగ హజ్రతం అన్నానితి దిం కొమ్మె నఫ్స కమ్మె ఎ నఫ్సిం హోది కమెగ్గె జజ ఫురి హమయ లిబి దెవ్వానితి ఎవరెన్న బే ఇన్సాఫ్ నుకురవ్వాగుతుగే.

అది ఎవరెంగి బహెక్కంగా అన్నని వివస్థ ఎవరెన్ దెన్నెవం మెన్వీనువే అలమింగి వెరిరస్కలాఖోయ్ అలమింగి ఫాఫతకాయ్ అలమింగి కంతవుగా హద్దు ఫహనలా దీంగి కు అలమిన్న ఫుస్సవాందేవ్ అది అలమింగి ఫ్యాతిలత సాబితు కురవ్వాందేవ్ అది కాఫిరు వెగింవా మీస్తకుంగి మచ్చ అలమిన్న

ఇమా ముదల ఖయానా తెరువుమకి నబీ బేకలకం ఎక్కమెన్నూనే అది ముదల ఖయానా తెరువా మీహ ఎ మీహకు ఖయానా తెరివి తకిచ్చాయిగే ఖయామే ద్వహం ఎకలాంగ హజ్రతం అన్నానే దిం కొమ్మె నఫ్స కమ్మె ఎ నఫ్సిం హోది కమెగ్గె జజ ఫురిహమయ లిబి దివ్వానితే ఎవరెన్న బే ఇన్సాఫ్ నుకురవ్వాగుతుగే.

ఎవరే అల్లాహుగా హజరతుగా వని దరజతక కషె అది అల్లాహి ఎవరెం కురా కంత మొళ బల్లవా ఒడిగింవా రసకలాంగే.